భూభమ మరతరము స్వర్గాతౌ నరకాళౌజా. దొంత బొళార్త సపరమ పురుష సంతత సంత. ଭଗବାନ କୃଷ୍ଣ ଶ୍ରୋତାମଣ୍ଡଳୀ ମାନଙ୍କର ମନବିଷ୍ଟକୁ ସର୍ବସ୍ମିନୀ କାଳେ ମଙ୍ଗଳ ବିଧାନ କରନ୍ତୁ ବୋଲ ଆନନ୍ଦେ କବା.